ఉదయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ఫ్రాన్స్ దేశస్య ఎవియన్ నగరం అద్య ఆరభ్యమాణస్య ద్విపంచాశత్తమస్య G7 శిఖర సమ్మేళనస్య ఆయోజనాయ సజ్జః అస్తి. ఆల్పస్ పర్వతశ్రేణ్యాః లేమనాఖ్య సరోవరస్య చ మధ్యే స్థితం సురమ్యం లెక్సాండ్ నగరం వైశ్వికకూటనీతేః కేంద్రరూపేణ పరివర్తితం.